ఏసాచనానుకో సీపే ఏసాచ అష్టపది చరణ సాత్ సత్ ప్రసన్నహార పూజా సాత్ సాత్ సేవదార దర్శన సాత్ సాత్ పేఖనహార నామ సాత్ సాత్ యావనహార ఆప సాత్ సాత్ సబతారి ఆపే గుణ అపే గుణకారి శబ్ద సాత్ సాత్ ప్రభక్త సోర్త సాత్ సాత్ జా సుంత భుజనార్కో సా సభ హే నానక సాత్ సాత్ ప్రభ సోయే సా సురుహృదయ జన మాన్య కర్ణ గరాం దిన మూల పశాన్యా జాగే హృదయ విశ్వాస ప్రభాయ తత్ జ్ఞాన సమర్ ప్ర